చాకరే దాని మాత్రం ఉంటున్నారు. ఈ రాజ్యంత కాలం నుంచి ఇట్లా చాకరి మొత్తం బయట వాళ్ళు ఈరనంతమే పేదకుల చాకరీ మొదలు తయారించి ముందు

తప్పు మల్ట గారు, తప్పు మల్ట మల్లెజ్జి. ఈ దూయనే తాత్ర అచ్చరి చెత్తుంది తిత్తి కోణెలా, కుమార చెత్తుంది తిత్తి కోణెలా, ఒరియడు ఒరి నమాత పొత్తుదు బస్మాదు పోవడు.

దుంబగ్ తెలికే నలికే. ఈ పదకులను పంతినకులు ప్రకాష్ మహదేవన్, ప్యాట్సన్ పిరేరా, రంజిత ఎల్లూరు, రూపా ప్రకాష్. సంగీత కొర్తినారు ప్యాట్సన్ పిరేరా. సాహిత్య మోహన్ రాజ్ బెర్నా.

అని పుత్తచ్చ విషయం సంగతి లాస్తానా మస్తు కణి సంగతలో త్యా కణి అంక కాయి విశేష గుండా ఏమన్నా తల్లి తక్క ఎక్ స్టార్టింగ్ అస్తలే కింగి ముఖర్ సునెత్తలి అని అకేరికి తంత మోరల్ అస్తలే తే తన్ని తక్క బొగుల్లే తన సంచాసి आता तर झाला रे थोड्या विषयांत म्हजे निसड जाणवाय ताका आसा तो बसून म्हाका एक्सप्लेन करता तशें अशें तशें आसा अशें आसा म्हणून तशें थोडे तांचे तावणी समजावन घेवंक वर्तकन कारण घेवंक आनी थोडे विशय तांचे तावणी आरोवंक म्हाका साध्य जाता आनी टोटली सांगचें तर जाल्यार म्हज्या कुटुंबा तावन म्हाका खंयच्याच रितीचो पाठिंबो ना म्हणलें जावंक ना तांचे तावन बरो पाठिंबो म्हाका मेळ्ळा आनी हे तिने उडोवन विचारल्या ग्रेस बायने विचारल्या सवलाक एक सांगचें तर जाल्यार

జ్ఞానికి బర పంది అందులో ఇచ్చిడా ఆ కూతికెర కంబ కట్టుబాటు నీకు నాయుడు పాడిన ఓడు తెలియకంటే నక్కాయి జ్ఞాన బసరు ముడత కాంతి పుంజిన అత్తు.

0: తప్పు మంట గారు, తప్పు మంట మల్లెజ్జి. ఈ తూయినే తాత్ర అచ్చరి చెత్తుంది తిత్తి కోణెలా, కుమార చెత్తుంది తిత్తి కోణెలా ఒరియడు. ఒరి నమ్మ తప్పొత్తుడు భస్మనాథు పోవడు.
1: మాయకు చేరువే
2: అప్పే ఇదనేట దాగిన కథను యాను సురుడితే పనుందు బట్టే యాను పండిన కథడు వా నమ్మద దోషత్తుండలా ఈయనను మాపు మల్పడు. ఐదు బొక్కద కథని ఈ దుమ్మే పంట ఎన్న కట్టి దాల తప్పుతున్నాయన మాపు మల్పప్ప మాపు మల్పులా.
1: ఈయన్న కథను లోకకు తెరిపలేక సత్యని పనుంది బత్త నర దుమ్మగుల ఎన్న ఇతిహాసను మా తిరగలా తోజాదుకుర్లా ఏ పనుంది పోలా. ఎన్న మగే కుమారే ఈయనల్లి లెత్తందుల్లి ఆయన కొరితిన బాధ తెలక ఎంకెత్తే ఈ లోకను గుర్తుమోపిన కాలం వదగదు వైద్యుండు యానిత్తమో.

0: ಕೊಡುನಾಡು ಕೈನು ನೀಡಿ ನಡೆದಾನ ಕೊರ್ಪಿನ
1: ಓ ರಾಮ ఓ కమల ఒడే పోతారుదే ఎకాడించి జోకులు చాపరుదు పోతినకులు లాభైదు జరు ఇంటే బలదే మూలతులా యాన్ రేడియో సారంగ్ పాడ్దే నికులుల కేనందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే నికులు ఎన్నువరు ఉంది ఏరప్ప ఉంది పొస అజ్జి పండుదు ఉందు శిరువద మర్వీనజ్జి 107.2 ఉంది రంగు రంగుద బతుకు